0: గనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకున్నంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి తీరల జీవిత రక్షణగాగి నా నుండి వస్తున్నావతి హోమ్మేకే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల నిమ్మ నెలనల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దిననిత్యత చెటువటి నన్న జీవనవన్న బెలసుకున్నంత నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను బిట్టు ಹಸ್ತಿನಾವತಿಗೆ ಹೋಗಿ ನನ್ನ ಜೀವನ ರಕ್ಷಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತಹ ಪ್ರಸಂಗ ಒದಗಿಸಿಕೊಟ್ಟರೆ ಅದನ್ನ ದೇವತೆಗಳಾರು ಮೆಚ್ಚಲಿಕ್ಕಿಲ್ಲ ಅಂತ ಈ ಸಂದರ್ಭ ಒದಗಿ ಬಂದಂತ ಇಲ್ಲಿ ಖಂಡಿತವಾಗಿ ನಾನು ಈ ಮಾತನ್ನ ನಡೆಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೇನೆ.
1: ಏನು ನಮ್ಮ ವಂಶದ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.
0: ಇತ್ತ ಇತ್ತ